ప్రచర్ కలో సంగీత లహరి ఆకాశవాణీ భవని పట్టణ ప్రచర్ కరుచు కవి సమ్రాట్ ఉపేంద్రభంజ కృత మహాకావ్య వైదేహ విలాసర సంగీతాత్మక పరివేషణ

కార్యక్రమల శిస్సరి తేజాబ్ కథచిత్రుడు శృణంతు జావేద్ అక్తర్క గీత రచన ఓ లక్ష్మీకాంత్ పెరిలాల్క సంగీత నిర్దేశనడి గీతటకు గాయంతి అనురాధ పడవాల్ ఓ అమిత్ కుమార్.